కాచంబ పవనకేంద్రి హవన్ అంబా పిల్లర్ జిస్రాసి కార్బనాన్ని ఛాతదే థల్లే పిల్లర్ వెంది పగ జీ కేంద్రి ఏ జిడా సాడా శరీర హై ఏ భీ ఏక కార్ హై హవా దా పిల్లర్ హై అంబా హవా నికల్ జాంది హై ప్రాణ నికల్ జాంది